కెరూబ్ వరుణ్ ఉసస్ స్థానముల సిన్న శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అల్లాహ్ ఉబహంసిట సదా కాలే సదా కాలేట మహిమే దేవా సియలు స్వర్గముల వెడవాసే కర్ణ శుద్ధ దేవదూతి అంత ఉబహంసి శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరన్నోయ తున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెడవాసే కరణ ఒబగే శుద్ధ దేవదూతయా దహస్వర దహసత్వ దశ దశత్వర దశ దహసత్వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ඔබ වහන්සේ ඉදිරියේ වැඳ වැටෙමින් ඔබ වහන්සේ සුද්ධයි ඔබ වහන්සේ සුද්ධයි